0: డివిజన్లో వర్క్లేస్కి ఐ షాప్ కాదు వన్ హై పోస్టింగ్ చేస్తే ఒక కమ్యూనిటీ డిస్పోషన్ షాప్ హౌంలో లుక్ అవుట్ ఇన్ హోమ్ బ్లూ ఫ్యామిలీ అన్న ఒక మెసేజ్లో పొజిషన్ మిలిటరీ డిస్పోషన్ షాప్ హౌంలో కిచెన్ బ్లూ లో రైట్ ఫర్ లా ఫాస్ట్ అండ్ రైట్ ఫర్ లా
1: Obedience.